ఎవరిన్ తిబే హోషీ అల్లాహ్ ఏకలాంగే ఫజ్లు వంతకమున్ ఎవరిన్న దివ్వి కంతకా మెదు ఉఫాకురా హాలుగే అది ఎవరింగే ఫహతున్ ఐస్ అది బద్దలు నొకొత్తిబి మీహున్నా మెదు ఎవరింగే మచ్చ బిరిన్న కమషాయ్ అది ఎవరెన్నీ హితామ కురాణే భయకంగా నువాకమా మెదు ఎవరింగ్ ఉఫాకురా హాలుగే.

అంబుని మీహున్నె ఆ మకాశవరం తియబా మీహున్నా దెకులం మీ సకున్ లష్కరు ఎక్కువే ఫహె తియబా మీహు ఎవరిన్ దెకే బిరుగన్నాషే ఫహె ఎ బస్ ఎవరిన్న ఈమాంకం ఇతురు కురియే అది ఎవరెం బునూవే తిమం మెన్నం అల్లాహ్ ఫుదే అది వకీల్ కురవే ఫరాతుగే ముళుకమాయే.

హా మకషవరం ఈమాంఖంగె బదలుగా కాఫిరుఖం గమ్మీహున్నక ఎవ్విస్ ఖమకుం అల్లాహ గెల్లుమెన్ నుదవేనతి అది ఎవరెన్న వేందినవి అజాబు హుట్టే.

తిమన్ రస్కలాగె ఎవరెన్న జజా దివ్వంగా లస్కురెవ్వం ఎయి ఎవరెంగె అమిల్ల నఫ్స్తక హేవ్ గొతెక్కమ కాఫిర్వి మీహం హీనుకురా హుషికమే. తిమన్ రస్కలాగె ఎవరెన్న ఎకన్ లస్కురవ్వాకం కషవరి ఎవరెంగె ఫాఫ ఇతురు మషే అది ఎవరెన్నం ఇహానాయ తెరికన్ దెనివి అజాబు హుట్టే.

ఫాన్ దోకుల నమ దినవడా గన్నవాష ఫహె హమ కషవరం కలేగి ఫానుగె కురింవెచ్ రసూలుం దోకులవ్వే ఎబేకలం వడాగతి ఫాళ్వగిం హురి హెకితకాయ్ లివ్వా ఫావా ఫైఫుత్తకాయ్ అలికురని ఫుతాయి గిన్నే.

ఎవరెం కుళ కంతకం ఉఫాకుర అది ఎవరెన్ నుకురా కంతకామెదు తారీఫ్ లిబ్బం ఎదే మీహుణ్ణి అజాబున్ సలామివ్వాని తనగ్గా తిబి భయకంగా హీనుకురా హుషికమే ఎవరెన్న వేందినివి అజాబు ముట్టే.

0: Festival.
1: అదే రాజ్య రాజ్యం బేరు కొలివర్ ఖబర్ తక కాల్మన మీ బదులు కుదరని అతూఫ్. అస్సలాం అలైకుం అతూఫ్.
2: వాలేకుం సలాం.
1: బాజ్య రహందున కేది అతూఫ్.
2: బాజ్య రహందున
1: కొబ అతూఫ్ కొబ రాజ్య రాజ్యం బేరు ఖబర్ తక బేరు కొబ ఫాహు కొల్ల ఖబర్ తక కొలివర్ దారై
2: రాజ్యం ఫైమ ఫా కొల్ల ఖబర్ తక తెరేగ మేవులేని కొలివర్ అసోసియేషన్ తక లేకుం తక బలేటం లాజిం కురా ఉలే ఖబర్ దని యాంటీ కరప్షన్ ను యాంటీ కరప్షన్ కమిషన్ ను దాది ఫౌండర్ ను కొలివరు అసోసియేషన్ తక హురి రాస్త కొరప్షన్ హురి రాస్త దినగతు రిపోర్ట్ రిపోర్ట్ ఆగులేదు అలా ఫియవల గతు బడ ఫాగులేదు మేదనే దెన్ అనే మీ రిపోర్ట్ కు కూరింగ్ వెస్ కొలివరు కొలివర బే గుజార మేవని కొలివరు అసోసియేషన్ తక మేరు కొరప్షన్ మసల్ తం హల్లు కురం దిన ఫియవల తక అలా ఫేగతు కొలివరు అసోసియేషన్ తక దే బడ్జెట్ గవ్యాదం ఆడిట్ నుకురా నామా అసోసియేషన్ తక బడ్జెట్

కుంబుని మీహున్నె హమకషవరం తియబా మీహున్నా దెకులం మీసకున్ లష్కరు ఎక్కు ఫూవే ఫహె తియబా మీహున్ ఎవరిన్ దెకె బిరుగన్నాషే ఫహె ఎ బస్ ఎవరిన్న ఈమాంకం ఇతురు కురియే అది ఎవరెం బునూవే తిమమ్మెన్నం అల్లాహ్ ఫుదే అది వకీల్ కురవే ఫరాతుగే ముళుకమాయే.

తిమన్ రస్కలాగె ఎవరెన్న జజా దివ్వంగా లస్కురెవ్వం ఎయి ఎవరెంగె అమిల్ల నఫ్స్తక హేవ్ గొతెక్కమ కాఫిర్వి మీహం హీనుకురా హుషికమే. తిమన్ రస్కలాగె ఎవరెన్న ఎకన్ లస్కురవ్వాకం కషవరి ఎవరెంగె ఫాఫ ఇతురు మషే అది ఎవరెన్నం ఇహానాయ తెరికన్ దెనివి అజాబు హుట్టే.

ఉదా థకాయ్ నఫ్సు థకా మెదుగా థియబామిహుం ఇమ్తిహాను ఖుర్వానికం కషవరే అది థియబామిహుంగె కురిం ఫల్లిబును మీహుంగె కిబైన్నాయ్ షరీకు కుళ మీహుంగె కిబైన్ గీనవెగెంవా ఉందగూత ఎబహీ నురుహెవే బస్త థియబామిహున్నం ఇవేన కంకషవరే థియబామిహుం కెత్తిర్వే తక్వా విరువా నమ దన్నాశే ఫహే హమ కషవరుం ఏకంకం వనీ అజుం ఖండ అళంజహే ఖంతత్తౌగ తెరేన్నే.

ఎవరెం కుళ కంతకం ఉఫాకుర అది ఎవరెన్ నుకురా కంతకామెదు తారీఫ్ లిబ్బం ఎదే మీహుణ్ణి అజాబున్ సలామివ్వాని తనిగ్గా తిబి భయకంగా హీనుకురా హుషికమే ఎవరెన్న వేందినివి అజాబు ముట్టే.

గడిన రేగండ శుచ్చహి మీ దివే రాజ్యాడు మిగడిగా అల్గొండ మిగనిస్తే దూనియాగే ఖాళీ మీ ప్రోగ్రామ్ మీ అల్గొండ మిగ న్యూస్ రూమ్ తయారు కొనిస్తే ప్రోగ్రామే.

0: আসসালামু আলাইকুম দুনিয়ায় কালি আডোসম আদি বাল্লমুং ইন্দাওয়া এমমে হাবে ফ্রুন নামর হাবা দন্নবান দুনিয়ায় কালি মি প্রোগ্রাম আয় কমি বদ্দ কলি আলগন মুসা মতলব দুনিয়ায় কালি মি প্রোগ্রাম কি দুনিয়া গ মাসরাগ হেঙ্গ মুন্দা একি কাঙ্কম আলগম বলাদ তৈয়ার কো পিনস্তে প্রোগ্রাম এগো তুমি প্রোগ্রাম আলগম মি হাস কলদনি ইরানু গ বেরিকম ওয়াট্টালানি কামা ইয়াহুদিং গ বড় ওয়াজির নতন ইয়াহু বাউদু বং নমি কাম গ তাফসীল তবে সলমেন না হিসা কলদে বানি আলম গ নদি সাইফ আজহার সাইফ পারহ বাগে তলম গ প্রোগ্রাম মি আলমিং ইরানুগে ওয়াহাকতগ দায়ের মি ইয়াহুদিং কুম্মে ফাদ ওয়াগু তিক্কাবেস ইরান হামলা দিফানে কমাশা বেরিকাম ওয়াট্টালানে কামা আদি মিকাং বেগেন্নুনি হুট্টান দানে কামা ইস্তিমারি দাদন নদি ইয়াহুদিং গলে দতিক বড় ওয়াজির নতন ইয়াহু মি হারুম ইয়নি বনেফা দেন নতন ইয়াহু মি ফাদ ইনজারে কুল্লি গতক মি দিনি কংকমা গা গলে গতন তো মি এমে প্রথম মি উফে দেসু ওয়ালে কি হাম মি কামা গুলি গেন কল্লং বেজে কানে গে মি গে কুরিম বেস আমেরিকা আদি ইরানু বেস মি ইরান আমেরিকা আদি ইয়াহুদি বেস মি অনি হামলা দি ফা ইরানু গে বেরিকা হাম ওয়াট্টা দম এ হেন বেস এরো একামে কামিয়াব এন দই কবা তো মি গামি ফেনি গেন দা কংকমা কি
1: বিসমিল্লাহির রহমানির রহিম আসসালামু আলাইকুম আদতি ফাহকুরি গতা আওমিন কুল্লিয়াকা মি ফেনিগেন্দি ইস্তিমারি দাওলাতুক বড় ওয়াজির আনাতেন ইয়াহু মি ইরান গে বেরকং ওয়াট্টালান কমশা ইরান কমমে ওয়াগতকুয়ে সামলাদেন তৈয়ার তিবিকমা মি হামকফদেন ইসরায়েল গে চ্যানেল ফানার মি টিভি দিং ইন্টারভিউ গা మీ మీ వాహక మిగత దక్కాఫ మీ వండింగ్ మీ అడుగున్న ఫాహకొల్లంజే మీ ఇజ్రాయిల్ మిహార్ తయారు మీదని మీ ఇంతిఖాబ అక్టోబర్ మా బావ ఇంతిఖాబ దెన్ ఇంతిఖాబా గుళిగ అడుగున్న ఫెండింగ్ బదే నతింగ్ యాహూ సది ఇజ్రాయిల్ ఇదికొడు ఫరాత్ కుంవెస్ మీ ఫలస్తీనా గుళువ అది ఈరాన గుళువ వర నురక్కా తెరి వాహకతకి మీ ఇంజార్తకి దెమ్గిందా తందెంగ్ బుడ బెలివేగుతుగా మీ ఇంతిహాబ్ కామయాబ్ కురుమట్టక ఎకకవ్వురే మొళువాహక అనే మీహ దక్కము మిదని దిక్కుముగి తెరేంగ్ నతన్ యాహు మీ మివని ఇజ్రాయిల్గి ఆడియన్స్ మీ అమాజ్ కోయిన దెక్కి వాహకతకి మీ దెంగ్ వాహకతవుగా ఈరానుగి వెరికం వట్టాలు మీ మీ ఇజ్రాయిలుగే మీ మేగడు మిషన్గే గొతుగా మీ నతయ్య ఫాకొఫ్ మేమని దెన్ ఈయన బుణెఫేబవే మీ కముగా మీ ఎమసెక్కె కురుముగా ఇజ్రాయిలుగే మోసా మీ మీ బైన కోమీ మీ జాసూసి ఇదారా అది ఎతెరేగా ఇన్నాను జాసూసి ఇదారా మీ ఎమ్మెన్ గుళిగెన్ అది సిఫాన్ నా ఫులూన్ నా హురిహా మోససాయ్ గుళిగెన్ మసెక్కె కురం దాకమన్న తయ్యాహు బుడఫమేని ఇరాన్ వెరికం వట్టాలి దెన్ ఏకం కామ్యం కొఫ్ఫనుని మీ దూ నుకురాని కమషా అది ఇరాన్ హమలా దేన్ మీ ఇజ్రాయిల్ మిహర్ తయారం ఎక్కమ అది ఏకం ఇస్వే ఇరాన్ హమలా దేన్ జీజ్యా ఏకం వెస్ కురాణికం అన్న తయ్యా మేమని బుణఫదిం మీ బుడ బెలివేగుతు కొనిసాగు ఫహా కురిగత మీ మీ కొమ్మగత ఇరాను గే వెరికం వట్టాలం అడగమిన్న మీ ఫిబ్రవరి మహుగ తెరేగా అమెరికాయ ఇజ్రాయిల్ గుళిగెన్ ఇరాన్ అస్కరి హమలా మీ దిని మీ ఏగ కురీగ మీ ఈరాడుగా ఎతెరేగా హమనుజం ఉఫద్దాయగం రయ్యతం మగుతక నెరిగిం సర్కారు ఇంగిలాబు కొల్లం కురి మసెక్క నాకామె మిహార్ అవుమైన ఏగ ఫహం మీ హామగిన్ దియ కంతత్తక బలాయరుగా ఎవరికా రైస్ ట్రంప్ సెబవే ఇతిరాఫేడాయింఫ మీ అది ఇజ్రాయిల్ సెబవే నతియాహు సెబవే ఇతిరాఫేఫ మీ హథియారు దీగి మీ భయకు ఎతెరే వెద్ది కమస మీ హమరిజం ఉఫద్దం ఎమిహం ఇసే మసెకి కురికమ దెన్ మిసాల కాళుమిన్న మీ ఇరానుగే సర్కార దిక్కుల మీ రైతు మగతకన్న కొమ్మె ఉదాహరణకి కురి తకెతీగా ఆగబోడు కాకంత ఎన్నవేస్ మీ ఏగ తెరే మీ హత్యారోళి గురూప్త వద్దాగం మీ బడిజా ఈరానుగా సలావతి భారత మెంబరు మీ మరా మీ ఆముగి గయస్ బడిజా మిహురియా కమ్మె మీ కురి అమెరికాయ ఇజ్రాయెల్ అడిగ వేగింకం ఫహం మివని మేము ఇతిరాఫ్ వేసేఫ్ అది ఇరాగు తెరేం ఎగ్గవ మగు హత్యారు ఎతెరు కురికమషా మీ యహూదీ ఇజ్రాయిల్ నిస్మెవా మీహం వెస్ ఈరానుగా తెరే వెద్దికమ అది ఈరానుగి తెరేం ఎమిహున్న తాయిదు కుర ఎక్కవెస్ హతియారు దీగం ఫ్యాసా దీగం ఎక్క కుర మసే కుర ఏం చేయరోతే నువ్వు ఫద్దతో మేము ఈరాన్ హమలా దీంగిరుగా అమెరికాగా మిషన్ కమ్యోతి ఈరానుగా న్యూక్లియర్ ప్రోగ్రామ్ నత్తాలు ඉස්රයිල් විෂන්නක වෙහමති ඊරානක වැරිකම් වට්ටාලු. එහෙන්නවෙස් එවිහුන් දිින් හමලා ගවමන්න ෆොරතම දුවෝ මේ ෆෙබරෝරි අශාවිසන දූ දිින් හමලාග එමිහුණ කුරවුණුකමකි ඊරානුගේ රෝහි ලීඩරු අයතුල අලි හමනය අවාරකොන්න අයිලා බෙකුළු නයකො එනුම් කාකුතමසක් ඊරානුගේ රයිස් හමය හුන්නේ හරිගිව ජීරස්ය හුන්න ඊරාන්ග වෙරිකම එහෙම සසාතක වෙරින් ඇති බැහෙනවෙස් අස්කරයාගේ වර ගිල ඉංගිලාබි ලෂ්කරුග බය වෙරින් වෙස් වෑග සිපෑග වෙරින් වෙස් මේ අද එකම් සිපෑග වෙරින්තක සවහාර කොල්ලි එහෙනමෙස් මේ ඊරානුගේ වෙරිකමකල් ලොඩ මෙන්න වෙරිකම් වට්ටෙන් නුලවුණු ඉස්රායිල්ගේ මිෂන් කාමයාබෙන් නොවියේ ඊරාන ඒරුගේ හමලා දීග ෆොරතෝමසේකුරී දාහිලී හමන ජුහන්තක උපද්දායගෙන් රයියතුන් සර්කාර දෙකොළ නෙරගෙන් රයියතුන් ලබ්වා එකම් කුරු එකමෙන් නොවී පහුන් හඟුරාමය තෙරේ සවමෙන්ට ෆෙනිගෙන් දිය ඇමරිකායින් දී නතන්යාහුවෙස් වරබ්බොඩ ඊරානු ගම් රයියතුන ඉංජාරුද නුකුන්නාශ නුකුන්නාශ ඇතිවන්න මිති පහත්තුගේ කලින් එකම එහෙනෙන්නු එකම ඊරානුග රයියතුන් නොනිකු ඊරානුග රයියතුන් ෆරාතුන් එබ්බාර්ලු මෙමනක නොලිබුණු නොලිබුණී මද්දෙන් අස්කරි හමලා පිති අස්කරි හමලා දීගෙන් අව මෙන්න ෆෙනිගෙන්ද හම ඉරානුගේ නිකමති එතර රයිතුම් මරුවදී ඉරානුගේ මේ ආම් රයිතුනා ගුළුන් හොරි තන්තන් මේ තන්තන බොංගලි ස්කූතක බොංගලි හොස්පිටල්තක බොංගලි ඏපෝර්ට්තක මේ රයිතුන්ගේ අසාසි රයිතුන ඛිදමත් දේ තන්තන් දෙත්තු නෑ අස්කරි තන්තන හමලා දින්කමුගාවෙස් මදනීනා ගුළුන් හොරි තන්තන හමලා දෙම්පෙසි ඉරානු රයිතුන් රුලිය ඒ ෆොරතම දූ අවුමෙන මේ ෆැනිගෙන්දිය ඊරානුගේ මිනාපුගේ ස්කූලක එයි මේ ප්‍රී ස්කූල් කුදින් කියවා තන්න තතයක විහි කුදින් ජුම්ල සතයක ෆස්සල අම්මිය ටීචරුන්නා මේ මසෙක්කයි කුර එතා වජීෆාදා කොර මිහුන්නා එක්කො මරුවදී එහ බොඩු ජරීමන්නද මින් එහෙමම මේ මිහාර මෙති අනික්කා සීරාන හමලා දේ නැතන් යා ඉන්ජාරු කොෆ දැන් මිහාර ඉන්ජාරු මි දිනි අරගොඩ බාම මේ එම් දුනේ වසර දිරාසා කොරා ෆරත්තකොම සදි එම් එම් එස් ගබු කුරා ඒ කම කි මේ ඉන්තිහාව ඕටු ඉතුරු කොර යහූදීන්ගේ ඕටු ඉතුරු කොරමගේ නැතන් යා දෙ මොළ වාකෙ දක්කයි
0: දැන් මිෆාරු ගෙන්සාර එක්ක මෙන්න හම මේක මසලයාගේ තරේගේ ඇමරිකාගේ රයිස්ගේ වාහක හම අවදුව ඉවගෙන්ද හැම ඇමරිකාගේ රයිස් ඩොනල්ඩ් ට්‍රම්ප් වෙනි නතයාහුගේ මේන්සාර අපි රද්දු දෙවවා වායරු කොබත මයගන කොට එක්ක ට්‍රම්ප්ගේ මේ දින් රද්දුගේ තෆසීල් තක කොබත රම් ට්‍රික් වාකට කි
1: මරබඩ බෙලෙද මීග දෙකමෙන් එබ හිඟන් උලේ මිසාල හිඟා ෆානක බෙල එකම කි මේ ඇමරිකා යනුලා මේ ඊශ්‍රායෙලුම් ඊරාන ඉස්ව හමලා දෙ දැන් මේ නැතිජාව මේ දෙක්කි වාහකතකා ගුලින් කොමගුතු වෙස් වර මේ ඇමරිකාගේ තෙරේග වෙස් මේකමගේ බහුස්ත ෆෙසිගෙන් දිය මේ සවබකි ඇමරිකාන් වෙලා ඉස්රායිලුන් ඊරාන හමලා දීෆීයා කොමගත සීරානුන් ඉස්රායිල් හමලා දෙන් ෆෂා නිසාබ ඇමරිකා මීගේ තෙර වන්නෙන් ජෙන් අලුගමෙන්න ඇමරිකාගේ අස්කරී ගාබිල්කම හතියාරුගේ වාහකයා මේ අස්කරීයාගේ ඉස් ජෙනරලුන් මේ ඊරාන මේ හංගුරාම කුරුන් මේ ෆස්ට් ජේ වාහක මේක නුකුරන් ඇමරිකාගේ රයිස මෂරා දේ වාහක තවමින් ආඩි එවීම වර කුල්ලිගත ගා ඇමරිකාගේ රයිස ඉස්රායෙල්ගේ මේ චැනල්ලක මේ මේ දෙවි ඉන්ටර්වියු එක විදාළවි මේ ඉස්රායෙල් මේ අංගනි මේ තේකම් කුරාණි තිමන්නයි රයිස මේ කලෙමෙන නූන එකම් කුරාණි ඉස්රායෙල්ටක නතන්යාහු ට්‍රම්ප්ගේ වාහක තවම මල්ගොණ මේ දේහ විමානයේ නතන්යාහුව වර බොඩ ඉස්රායෙල් මේ කෑ කුරණි තිමන්නයි තිමන්නා මේ රයිස එමෙ තිමන්නා මේකම් කුරන් දූ කොල්ලාශේ කලෙමෙ එකම් කුරාණ කියන්නේ ඒ මේ ට්‍රම්ප් දි රදු කොමගේ සවමනේ බෙ එගේ හකිගතකි ඇමරිකා යනුලා ඉස්රායිලක මේ නීනාන එම් දුවකොස් ෆුරිය මහගුරා මික්කොර වේකස ඇමරිකාගේ එහිතෙරිකමා මදදා හතියාරා මෙහිගේ ජාසූසි මවලුමාතා මේ ග්‍රවුන්ඩ් ලෙවල්ගේ සෙමිහ මසක කුර හඟුරා මැගතෙරි ඇමරිකා සිෆ එහෙමම මේ හකිගේ එබ නතයාහෝස් එබගේ ඇමරිකා යනුලා තිමන්නා මෙන්නක මේ ඊරාන බලිකොන් බලි නුකුර වෙනක අද ඊරාන අදකොල් හමලාද දේම්බස් එකන් දිගුලයාගෙන්දා අඟුරාමෙ කොරන් නුවත ಮಿದಿಯಾರ ಜೂನ್ ಮುಸ್ತರೆಗೆ ಹಿಂಗೆ ಕುರುಮೆತ್ತಿಲ್ಲಂತವಾಗ ಬಾರದು ಹೋಗ ಹಂಗುರಾಮ ವಾಕಿ ಹಿಸಾಬಕು ಇಸ್ರೇಲ್ ಅಮಾಂದಿ ದೆಂಗ್ ಅಮೇರಿಕಾ ಮಿಗೋಣಿ ಹೋ ಹೋ ಹಾರಮ್ ಸಲಾಮ್ ಕೊರಂಗ್ ಅನ್ನಾಶ ನೋಣಿ ಇರಾನ್ ಹುಟ್ಟು ಆ ದೇಶ ಹಿಸಾಬ ಅಮೇರಿಕಾ ವಾದೆಗೆ ಇರಾನ್ ಇಸ್ರೇಲ್ ಅದೇ ಮುಂಗಿಂದಿ ಹವಾಲೆ ಆತ ಹುಟ್ಟಾಲೆ ಇರೋತಿ ಇಸ್ರೇಲ್ ಮುಳಿ ಸುನ್ನಾವತಿ ಮೀ ಹಮ ವಿಪಹಾರ ಸಮಯನ್ನು ತವೆ ಈ ಅಮೇರಿಕಾಯ ಗುಳಿ ಗೆಂಗ್ ಇಸ್ರೇಲು ಇರಾನ್ ಹಮಲ ಅದೇ ಫೇಶಿ ಏಕಮಕು ಬಾಕಿ ಹಿಸಾಬಕು ದೇಬ್ಯಾಮಿ ಹುಂ ಜೇವಣೆ ಆಮಾಂದೆ ಇರಾನ್ ಕಂಟ್ರೋಲ್ ನುಕುರವಣು ಈ ಎಮಿ ಹುಂ ಹೀ ಕುರಿವರ ಇರಾನ್ ಅಸ್ಕರಿಗತು ಬಾರುಗದ ಎಮ್ಮೆ ಫಹುಂ ಮೀ ಹಂಗುರಾಮ ದೇತಿರಕು ಮೆದು ಕಂಡಾಲಮು ಅನಿಕ ಸವಲಾತ ದೆಮುಂಗೋಸ್ ಫಹುಂ ಇರಾನು ಮೀ ಬೇಣು ಕೊರಫೆ ಟೆಕ್ನಾಲಜಿಯ ಮೀ ಬೇಣು ಕೊರಫೆ ಹಥಿಯಾರು ಮೀ ಕಂಕಂ ಫೆನಿ ಇಸ್ರೇಲ್ ವೆಸ್ಸಿ ಹುಂ ಲಿಬುಣಿ ಅಮೆರಿಕಾಗೆ ಜನರಲ್ ವೆಸ್ಸಿ ಹುಂ ಲಿಬುಣಿ ಮೀ ಅರಬಿ ಗೌಮತೋಗ ಅಮೆರಿಕಾಗೆ ಸಿ ಐ ಎ ಸಿರ್ ಆಪರೇಷನ್ ಹಿಂಗ ಮುಂದಿಯ ತಂತಂಗ ಐಕಿ ಆಮು ಬಯಕ ಅದೇ ಅಸ್ಕರಿ ಬಯಕ ವೆಸ್ ಅಂದಾಜ ಸುನುಕುರ ಎಮಿ ಹುಂ ತಿಬಿತಂ ಈರಾಣ ದಿನಗನ್ ನಾನು ಕಮಕ ಏಕಮು ಏತಂತ ಫಾಕು ಫಮ ಸೀದಾ ಎ ತನಂಗ ಅಮಾಜ್ ಕೋ ಹಮಲ ದೇ ವಿಜಿತಾಬು ಮೇಮಿ ಬಿರುಗತಿ ದೇಮ್ ಬಾಂ ರಷ್ಯಾ ಚೈನಾ ಯಾ ಶಕು ಕುರನಿ ಎಮಿ ಟೆಕ್ನಾಲಜಿ ದೀಗನ್ನ ಏಕಂ ಕುರನಿ ಏಕಮಕ ಈರಾಣ ಕಿ ಅಸ್ಕರಿ ವರ್ಗದ ಬಾರ ಹೆಣ್ಣು ಹತಿಯಾರು ಎಬ್ಬೂರಿ ಮಿ ಹಿಂಗೆ ಲಷ್ಕರ್ ತೆಂಗೆ ಗಮಾ ಕಂಡ ವ್ಯಾಗೆ ಲಷ್ಕರ್ ತೆ ಮೀ ಅಮೆರಿಕಾಗೆ ರೈಸ ಮಜಬೂರಿ ಇಸ್ರಾಯೇಲ್ ಅಂಗ ಮೀ ತಿಮನ್ನಾ ಎಮಿ ಕಂಕುರಾನ್ ಮಿಫಾರ್ ಮೀಗೆ ತೆರ ನೋ ಅನ್ನಾಶೆ ಮೀ ತಿಮನ್ನ ಇರಾನ ಕುರ್ಮತ್ಲ ಮಿಹಾರ್ ಮಿ ಇರಾನ್ ಅಮೆರಿಕಾ ಮೀ ಹೇದೋ ಪ್ರಥಮ ಮೀ ಹಾಗೆ ಜುಲೈಗೆ ಫಾಹುಕೊಳಂ ಫೆಚಿಂಗ್ ಹಮಲಾತ ಹುಟ್ಟಾಲ ಫೋತುಮ ಫೋ ಹೇಗದ್ದು ಕುಲ್ಯಕ ಇರಾನ ಹಮಲಾದ ಏನು ಫೆಶಿಮ ಇಸ್ರೇಲ್ ಸೊರಬಡ ತಯಾರು ಮೀ ಹುಂ ವೆಸ್ ಮೀ ಮಿ ಕಮುಗ ಬೇರೆ ಕೊಮುಗ ನತನ್ ಯಾಮ್ಯತಿ ಬುಣಫ ತಿಮನ್ನ ಈರಾಣ ಹಮಲಾ ದೇಮ್ ಫೆಶಿ ಎ ಮಿಷನ್ ನದಿ ಫುರೇಮನು ಆಕಂ ಏಕಂ ಕುರಂಗೇನ ಬೇಣು ಮಯಗಡು ಬೇಣು ಮಕಿ ಮಿಹಾರ ವೈದುರ್ಮತೀಗ ಎ ಸರಹದ್ದುಗ ಸ್ವಯಂ ಹಮೈಕಣಿ ಇಸ್ರೇಲ ಕಿಯಮನ್ನುವ ನೋತ ಇಸ್ರೇಲ್ ಬುಣಾಗತ ಕಂಕ ನುಕುರ ಹಮೈಕಣಿ ಗೌಮಕೋತಿ ಈರಾನ್ ಈರಾಣುಗೆ ದುವಸ್ತುವಾಲಾಫ ಈರಾಣು ನಿಖವೈತಿ ಕೊಲ್ಲ ನತ್ನಂಜಾಹೋ ಗುಣನಿ ಸಾಳಿಸ್ ಆರು ವೈದ್ಯತಿಮನ್ನ ಮಿಖಂ ಕುರಾತ ಅಮೆರಿಕಾಗ ವೆರಿಕವಂಗ್ ಅನ್ನ ಮೀಹಕುಲವ್ವ ಇರಾನ್ ಹಮಲಾದೆ ತಿಮನ್ನ ಸಾಳಿ ಆಹಾರ ಮಸೈ ಕುಫೀಮೆ ಎಮ್ಮೆ ಪಹಂ ತಿಮನ್ನಾಗೆ ನಸೀಬ್ ಅತುಗ ಹಿಬಿ ಅಮೆರಿಕಾಗೆ ರೈಸ್ ಕಮ ಅಮೆರಿಕಾ ಡೊನಾಲ್ಡ್ ಟ್ರಂಪ್ ಕ್ಯಾ ಮೀಹಕ ಅಹಿಸಾಬ್ ಮೀ ಎನಗೆ ವಾಹಕೋರಿಕ ಎಮ್ವಿ ನತಂಜಾಹೋ ಮಿಫಹಾರ ಮಿಸಾಲಕ ಮೀ ಆಮಗಾಮಸ್ ದೆಂಗ್ ಅವು ಮಿಣ ಬಡ ಗಬು ಕುರೆಯೋತು ಮೀ ಹಂಗುರಾಮಾಗೆ ತೆರೆಯ ಮೀ ಇಸ್ರೇಲ ಅಮೆರಿಕ ಇರಾನುಗೆ ಕುರುಮತಿಲ್ಮೆ ಹಿಂಗಾಫಿ ನಮ ಮೀ ಇಸ್ರೇಲ್ ದುವಸ್ ತುವ್ವಾಲಾಣಿಕ ಮೀರಾಣು ಎಬೆ ಇಂಜಾರು ಎತಕ್ಕೆ ಇಂಜಾರ್ತಕ್ಕೆ ದೀಫ ಕುರೀಗ ಮಿಹುನ್ನ ತಸವ್ರಸ್ ನುಕುರೆಯವರ ವರ್ಗದ ಹಮಲಾತಕ್ಕೆ ದೇಣಿಕ ಮೆಹಮೀಮ ಅಮೆರಿಕಾವೆಸ್ ಮೀ ಹಥಿಯಾರ್ ಫೆನಿಫೋರಿ ಈರಾನು ಗಾಬಿಲ್ಕ ಅಮೆರಿಕಾಸ್ ಫೆನಿಫೋತಿ ಎತ್ತ ಈರಾನು ಅಸ್ಕರಿ ತಂತನ ಎಮಿಂಗ ಹಥಿಯಾರ್ ಗುದಂತಕ ಎಮಿಂಗ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ತಕ ಎಮಿಂಗ ಮೀ ನ್ಯೂಕ್ಲಿಯರ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಸೈಟ್ ತಕ ಎಮಿಂಗ ಬ್ಯಾಲಿಸ್ಟಿಕ್ ಮಿಸೈಲ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಹುರಿಹಾ ತಾಕ ಎಮಿಂಗ್ ಇತ್ತು ಹಮಲ ದೀಪ ಹಲಾಕೊಲ್ಲ ಏನು ಸೆಹನನ್ನು ಹಮ್ ಈ ದಿವಸವ ವ್ಯಾಗೆ ಹಮಲಾಸಿದ್ದೀನಿ ಎಗ್ಗೌ ಕಣುಮಗುಮೆ ಸಮಲಾದನಿ ಎಮಿಮ ಇರಾನು ಮಿಹಾರ ಹಾಲತುಗ ಇಸ್ರೇಲ್ ಹಮಲ ದೀಫಿಯಾಮ್ ಇಸ್ರೇಲ್ ನತ್ತಾಲಾಣಿಕಮ ಅಮೆರಿಕಾ ಮಿಹಾರ್ ಗಬುಕ್ರೇತಿಕಮ ಬೊಡ ಬೆಲೆವನಿ ಟ್ರಂಪ್ ಮೆಂಗಣಿ ಗಾನ್ನು ವಾಷೆ
0: ಅಲ್ಲಿ ಹಮ ಸೈಫ್ ತಿನಿ ಫಾಕು ಎನ್ನು ಹುತ ಅಳುಮೆ ಬಲಾಲ ಮೀ ನತನ್ ಯಾಹುಗೆ ಎಂಜಾರ್ತಕ ಗುಳಿಗೆ ಅಳುಮೆನ್ನ ಕೊಮ್ಮೆ ಫಾರಿಗೆ ಸಮದೆ ಮೀ ಫೆನಿಗೆಂದೆ ಇರಾನುಗೆ ರತ್ತು ಹಮ ವರ್ಗದೆ ದೇ ತಂ ಹಾಸಕೋ ಇರಾನುಗೆ ಹಮಲಾತಕ್ಕೆ ಸೌಮು ಹಮ ಅಮೆರಿಕಾ ಎಂಬಸ್ ಮಿಗಿ ಇದೇ ತೆರೆ ವಣ್ಣ ಮಿ ಮಜಬೂರುವಿಗೆ ಮಿದಾಣಿ ದಾಯರು ಮಿಫಾರು ಎಬವೆ ಹಮ ಮೀ ಇಂಜಾರ್ತಕಾಯಕೋ ಯಹುದೀನ್ ಹಮ ಇರಾನು ರದ್ದು ದೀಪ ಅಮೆರಿಕಾ ಎಂಬಸ್ ವರ್ಗದ ರದ್ದು ತಕ್ಕೆ ದೀಪ ಇಂಜಾರ್ತಕ್ಕೆ ದೀಪ ಮಿ ಕಮುಗೆ ತೆರೆಗ ಕುಬಾತು ಹಗಿಗತ್ತುಗೆ ಇರಾನುಗೆ ಬಹಕಿ ಮಿಹಾರು ಮಿ ನತನ್ ಯಾಹುದಕ್ಕೆ ಬಹಕಾಯ ಗುಳಿಗೆ
1: ಅವ್ರಮೇಲೆ ಕೊಮ್ಮೆ ಫಾರಕ್ಸ್ ಫೆನ್ನನಿ ಹಮ ಮೀ ಎಮ್ಮೆ ಫಹ ಹೋಗುತ್ತು ಮೀ ಇಸ್ರೇಲ್ ದಿಫಾ ಕೊರಂ ಅಮೆರಿಕಾ ಅನ್ನತಂ ಮೀ ಅಸ್ಕರಿಯುತು ಇರಾನ ಮೀ ಹಮಲಾ ದೀಫ ಮೀ ಇಸ್ರೇಲ್ ದೇ ಹಮಲಾ ತ ಹುಟ್ಟು ಅನ್ನೋತ ಕಂಟ್ರೋಲ್ ಕುರ್ಮಟ್ಟಕ ಅಮೆರಿಕಾ ಮಸಕೆ ಕುರಾತ ಹೆಮ್ಮಿಮ ಮಿಫಾರು ಮೀ ಇಂಜಾರತಕ ಒಮ್ಮೆ ಪ್ರಥಮ ಫೆನುನಿ ನತಂಜಾಹೋ ಇರಾನ ಇಂಜಾರುದ್ದೀನ್ ತಂ ದೆಮ್ಮಿ ಫೆನುನಿ ಅಮೆರಿಕಾಗೆ ರೈಸ್ ನತಂಜಾಹೋ ಇಂಜಾರುದ್ದೀನ್ ತಂ ದೆಂಗ್ ಅನಿಕಾಸ್ ಇರಾನ್ ಫರಾತು ಇರಾನ್ ಮೆನ್ನನಿ ಅಮೆರಿಕಾಯಶ ಅಮೆರಿಕಾಗೆ ರೈಸ್ ಶ ಮೀ ಇಸ್ರೇಲ್ ಇಂಜಾರತಕ ದಿಂಗಿರುಗ ಇರಾನ್ ಮಿಫಹಾರ ಅಂಗಾಫಿಮೆತಿ ಅಮೆರಿಕಾಯ ಮಿಫಹಾರ್ ಇಸ್ರೇಲ ತಿಮನ್ನಾ ದೇತೆರೆ ನೋ ಅನ್ನಾಶೆ ಮೀ ವದಿಜ್ಜಿಯಾಮು ಸರಹದ್ದು ಮಿಹಾರ್ ವೈಸ್ ಕಿರಿಯ ಸಲಾಮತು ಹುರಿಯ ಅಮೆರಿಕಾಗೆ ಹುರಿ ಹುರಿಯ ಮಸ್ಲಾತಕ್ಕೆ ಅದಿ ಮಿಫಾರ್ ಎಮಿಹುಂಗೆ ಅಮಾಜ್ ಹಿಫಾ ಫೂರಿಕೆ ಅಸ್ಕರಿ ತಂತ ಏಕಂಜಿನ್ನು ಏ ಸರಹದ್ದುಗೆ ಎಬುರಿ ಅಮೆರಿಕಾಗೆ ಮಿ ಇಕ್ತಿಸಾದ ಗುಳುಮರಿ ಬ್ಯಾವರ್ ಮಿ ಮಸ್ಲಾಹತ್ತಕ್ಕೆ ಎಬುರಿ ಏಯ್ ಅಮೆರಿಕಾಗೆ ಕುಂಫುಣಿ ತಕ್ಕುಂ ಹಿಸ್ಸಾವ ಸರಹದ್ದುಗೆ ಎಬುರಿ ಬ್ಯಾವರ್ ತೆಲುಗೆ ಕುಂಫುಣಿತ ಮೇ ಕಾರುಹಾನತ ಎಬುರಿ ಮಿ ಅಮೆರಿಕಾಗೆ ಟೆಕ್ನಾಲಜಿಗೆ ಮಿ ಏಕೆ ಸಿನಾಯ್ತ ಹಿಸ್ಸಾ ಕೊರ ತಂತಂಗ್ ಎಬುರಿ ಎಂಬಿ ಮೈರಾರು ಎ ತಂತಂ ಐಡೆಂಟಿಫೈ ಕೊಫ ಮಿ ಅಂಗಣಿ ಬಿಫಾರು ಮೇ ಇಸ್ರೇಲ ತಿಮನ್ನಾವಿನ ದೇತೆರೇಗ ಮೇ ಹಿಂಗಾ ಕುರಿಮತಿಲು ಮೇ ಏಗೆ ತೆರೆಯ ಅಮೆರಿಕಾ ವಧಿಜ್ಜಿಯಂ ಅಮೆರಿಕಾ ಯಂಗ್ ಐ ಇಕ್ತಿಸೋದಿ ಗೊತ್ತು ವೆಸ್ ಬೊಡು ಗೆಲ್ಲು ಮಕ್ಕ ತಿಮನ್ನ ಗೆಲ್ಲುಂದೇ ಅವರು ಕಮೆ ಕಂಕಂ ಕುರಾಣಮೆ ಅಸ್ಕರಿ ತಂತ ಫಿಯ ಎಮ್ಮ ಈರಾನುಗೆ ಮೇ ರದ್ದು ಮಿವಣಿ ಫುಳಾಯಫ ಇತುರ ಇಂಜಾರ್ ಹಮಗಾಮ್ ಸ ಅಮೆರಿಕಾ ವಿಸ್ನಾಣ್ ಅಮೆರಿಕಾ ಫಸ್ಟ್ ಹೇಣಿ ಕಮಿಂಗ್ ಐ ಅಮೆರಿಕಾಗೆ ಬೊಡತಿ ಮಾಸಿಂಗ ಇತ್ತ ಕುಂಫುಣಿತಕ್ಕೆ ಮೆದುರುಮತಿ ಬರಿ ಹುದು ಅಮೆರಿಕಾಗೆ ರೈಸಕ್ಕೆ ವ್ಯಫಾರಿ ವೇರಿ ಅಮೆರಿಕಾಗೆ ರೈಸ್ಗೆ ಆಯ್ಲಾಗೆ ಹುರಿಯಾ ಬೇಫುಣಕ್ಕೆ ವ್ಯಫಾರಿಗೆ ಮೀ ಕುಂಫುಣಿತ ಹಿಂಗಾವೆ ಎ ಬೇಫುಳಂಗೆ ಹಿಸ್ಸಾ ಮೆದುರುಮತಿಗೆ ಇತ ಗೌಮೆಗೆ ಬೇಫುಳಂಗೆ ಹಿಸ್ಸಾ ಅನ್ನು ಕುಂಫುಣಿತ ಬೆಹಿಂಗ ಎಮ್ ಏನ್ ತನಕ ಹಮೇಲೆ ದೀಹಿಯ ವಿಸ್ನಾಲ ವಾಣಿಗೊಯ್ ಏಣೆ ಅಮೆರಿಕಾಗೆ ಹಮ ಹೇಗೆ ಗೆಲ್ಲು ಫೋರಾಣೆ ಅಮೆರಿಕಾ ಹುದು ಅಮೆರಿಕಾಗೆ ರೈಸವೇ ಸದಿ ಅಮೆರಿಕಾಗೆ ಮೀ ಸರ್ಕಾರಗೆ ಮಸ್ಲಹತ್ತ ಹೆಮ್ಮೆನೆ ಕುಂಫುಣಿ ತಕ್ಕವೇ ಸೇಗೆ ಬಡತಿ ಗೆಲ್ಲುಂದಲ್ಲಿ ಬೇಡ ಏ ಮಿಹಾರ್ ಬಡ ಬೆಲೆ ಗೊತ್ತು ದೇಗೋತಕ್ಕೆ ಬ ವಾಹಕದಕ್ಕೆ ಎಗ್ಗುತಕ್ಕಿ ಮೀ ಈರಾನು ವರ ಬಡ ಮೀ ತಯಾರೋಂದ ಇಸ್ರೆ ಮೆಹಿಂಜ ಮಿಸಾಕ ಅಮೆರಿಕಾಸ್ ಮಿಕುರಾ ಕಮಕಿ ಮೀ ಈರಾನು ಫರಾತು ನುರಕ್ಕಲೆ ಅತುವದಾಣೆ ಹೀವಿ ಮಿದಿ ಮಿಹಪ್ತಾಗೆ ಮೀ ದೆಫಾರು ಸೇಕ ಹಿಂಗಾ ಫೌಡೆ ಈರಾನು ಮೀ ಮೈಂತ ಹೊರ ಮೂರು ಅಳಮುಳೆ ಕಮ ಬೆಲೆ ಅಡಕ್ಕಾ ಮಿ ದೇವನ ಫಾರಸ್ ಮಿ ಹಮಲಾ ಮಿದಿನಿ ಮೇ ಹೊರಮೂದುಗ ಮೀ ಬೋಟ್ ಫಾರ ಹಮಲಾ ದೇ ಮೇ ಮೀ ಟವರ್ ತ ಕಮ್ಯುನಿಕೇಶನ್ ಟವರ್ ತ ಬೇಣು ಕುರಾ ತಿ ಏಕಮ ಬಿಲಿ ಏ ಈರಾನ ಸೊನ್ನಂತ ಹಗುದೆತ್ತ ನೆಮಿಮ ಇಸ್ರೇಲ್ ವೆಸ್ ಮೀ ಮಿ ವರ ಬೊಡ ಎಬ ಮೀ ತಜುರ್ಬಾಕಾರು ಎಬ ವಾಹಕ ದೇಕ ಹಮ ಮಿಸಾಕರ್ ನತಂಜಾವಸ ಏಮಣಿ ಹಮ ಕುಲ್ಯಕ ಸಮಲ ದಿಂಜಿದ ಈಗ ಮಣಿಕೆ ಈರಾನು ಹಮಲ ನುದಿನಸ್ ಇಸ್ರೇಲ್ ಈರಾನ್ ಹಮಲ ದೀಪಾಣಿಕಮ್ಮ ಮಿಹಾರು ಬೆಲೆವೆ ಮಿಕಂ ಕುರುಮಟ್ಟಕ ಹಮಗಾಮುಸ್ ನತಂಜಾಹುಗ ವಾಹಕ ಮಿಹಾರು ಹೊರಿಗೊತ್ತು ಟ್ರಂಪ್ಗೆ ಎಂಡೋಸ್ಮೆಂಟ್ ನೋತ ಏನಗೆ ಫಿ ಟ್ರಂಪ್ಗೆ ಫರಾತು ಆಬಸೋದಾಕ ನತಂಜಾಹು ಮಡೆನ್ನು ಕುರಾಣೆ ಏಯ್ ನತಂಜಾಹು ಹುರಿ ಮಿಹಾರು ಮೀ ಮರುಫಲಿ ಜಾಣ್

0: Mi vaca ves. Mi vaca ves.
1: Mire, mi bajaques program algún men corrió mi gente ni artistel de hecho, then mi bajaques mire que program algún men baja que está lo mire ni magmati que salamata rascatere como que muchísimo camagüe la sema mi magmati beno por abajo para esta con nadie jugaba si jugaba para esta con camagüe también mi canta esta camagüe con su algún men baja que rasca la mire ni mami ha esta con anexas mi sarahadum mi vani ఏప్రిల్ కాబట్ దల్ఫా అస్సలాము అలైకుం
2: వాలైకుం అస్సలాం
1: మీ కొండ మీకేని
2: హస్న
1: మీ వర జువాన్ కొజ్ మీ బలా మేలు మకబ హస్న కినే హాలో ఈసార రద్దుగ మీరే మీకి కొల్లని
2: టెస్ట్ నిమునీ మహమ హింగాలని కొతే
1: అమ టెస్ట్ నిమునీ మ బోహమ జసాల మీ ఉడక టెస్ట్ కొల్లల్లో కొబ టెస్ట్ కినే వన్
2: ఎరాద కొర రంగలవన్
1: వివాహకాలని మీ మగ్మతీగే సలామత రక్షాతరికమురక మీ మౌన మాస నిడుకుని హెడి మీ మగ్మతీగా మీ నుకు మెవులేరుగా కొమ్మిరక నుకున్నంత మగ్మస్
2: దెం మమ్మీ కి అది ఫర్ ఇచ్చే సింగ లైక్ ఒలం బాగుత నోలం బాగుత
1: మగ్మతి హింగామి గావలే కొం కాల కంట కవిస్మని
2: మగ్గు కెస్పరా తో హింగో మామి హున్న బలాగే హులమా దొబ్బాచ సబెలమా దెన్ లైక్ ఆల్
1: దెం మగ్మస్ నుకుమే ఒలే ని హస్నామే ని పాహం కొలి ఆయన దుబాయ్ చిత్తాలా మాకు
2: హరస్పురా
1: బప్పమి
2: మగ్గు హోరస్కురా మీ
1: ప్రోగ్రామ్ గా మీ లవ్ సహాల కొంకాల మీ లవ్ ఆమెకు మీ ఆడవాలని
2: ఇంగ్లీష్ అండ్ దెన్ హిందీ దెన్ ఎబ్బాఫర్ దివే
1: దెన్ మీరేగ మీ లవ కొమ్మెక హాస కొల్లాలి మీరేగ లవ కొమ్మెక హాస కొల్లాలి ఏమి సరత హాస కొల్లబేనంత
2: నో
1: ఏ మా మాడో హంటిబి ఒరి ఆ ఫరాతక రీప్ లవ ఏక వాండో హాస్న
2: చాలే
1: ఏ మి హాస్న మి ఏ లవ గెనే సినిమా ఫో అనే చాయ్ సల్గున్న మి సరహద్దు బతకొల్లాలి

0: అదేని మాది మాహిందును హత్యచ్చారు. మీరు ఖబర్గడి ప్రోగ్రామ్ ముఫద్దాఫన్ పిఎస్ఎం న్యూస్ షహనాజ్ అబ్దురహ్మాన్ ప్రోగ్రామ్ ఫోనం టెక్నికల్ కోతు తెరవేదిని ఆమెన తబీబా ఎమ్ ఆమె తిరణ వరం ఉఫావరి వర బాజరి రేఖము మాదమా గుఫావరి బద్దోల్ముఖ ఉమ్మీద్ కురమ వకీలం అస్సలాము అలైకుం.
1: అంగాది ఉంగన్నాది మునిఫోయి ఫిలువా దినుముగ
2: తెదువెరి కమ్మాయకు
1: ఎక్కువెరి కమాయకు
2: ఏరువెస్ మిహారువెస్ రైతున్నాయకు రైతున్నా ఎమ్మె గాతుగా దివేరాజ్యకి అడు
1: ఎంహా సతర్స్తే కసాలిస్ నుయ కిలో హర్ట్స్ మీడియం వేవ్ అడ్డి హనుయ మెగా హర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్
3: ప్రమోషన్

0: గడిం మెందము అలివే దెగడి తిరిస్ మీ దివే రాజ్యే గడు
1: మీ అషారహరం మతేగ ఉమ్ర ఫ్రయం ఖాస్ కురేఫా ప్రోగ్రామే మీ ప్రోగ్రామ్ గా అషారహరం దర్శగ కుడుకు దిన్నా నుగుళే అడా వాహకురుం ఎకషిగెం వే
2: సీదా మగుం

0: సాలిహంగే బగీచా.
1: అదే మీదకి ప్రోగ్రామ్ కడగొని మేము ఇవ్వాలి రియాల్ సోలిహీన్ మీ ఫొతుగే సతే అడ్డి నోవణ బాబుగే బయంగ్ హదీస్ తక మీ హింగాఫ మిస్కితద్యుమ్గే మ్యాకం నంగన్న బాబు. అది హింగాఫ మిస్కితద్యుమ్గే మ్యాకన్ నంగన్న ఫవ బాబుగా అడుగుని మేము ముస్తిమున్న అది మీ సమ ఏకమ కామెదు విశ్నాఫిన అడుగుని మిన్న కురవే హమ కూడా కమకుం అడుగుమిన్న వరం మతివేరి దరచ లిబిగెన్ దాకమే హెందునాయ్ హవీరు మిస్కితద్య కొమ్మె దివుమక అల్లహ తాలా స్వరుగేగా ఎమీహెగ్గే మెహమాన్దారీ తయారు కురవా హుట్టే మీ బాబుగా గణస్తివ్వాఫువే. అది ఏకి హా మ్యాక్కమెక్కమా ఏకముగా దరచ మికంక అడుగుమిన్న ఇల్మరియా భయాం కొద్దివి అమయాకు నమాదు కురమట్టక హింగాఫ మిస్కితద్దియ మీహాగే ఎలి ఫియవళత ఏకమట్టక ఎలి ఫియవళతకు ఎఫ్ఫియవళ ఎనాగ కుఫ్ఫాఫే ఫుహిలా హుట్టే అది అణిఫాఫేన్ ఎనాగ దరజ ఉఫుల్లా హుట్టే మీ బాబుగా భయాం వెగెంబే. హుమాయకు మిఫద్ద మతువరి ధరుమయా స్వాబు లిబిగతి మట్ట కాళ్వమెన్న హమ దురాల మికంకమ తయారు వెగెన్ కూరవే మాబుడు బురే నూఫుల్లా అడుగొనమెన్న కూరవేను వర మతివరి కమె వర మతివరి ధరుమయా స్వాబ్ అడుగొనమెన్న లిబిగెన్ దాని కమె అది హింగాఫ మిస్కతే దిముగే మ్యాకం అది ఇరాద్ కురవే సౌలింగ బగీచా మిసిల్స్ దాగ్ ఆ ప్రోగ్రామ్ కాకి బద్దల్ కొల్మ ఉమీద్ కురము వకీల మీదకి ప్రోగ్రామ్ కడుగొని మేము మెహమాన్ అలీ హదీస్ తంగ్ హుషాడు బాదేవి అల్కారి అబ్దుల్ హమీద్ మూసా షర్హ బల్వాల్ దేవి అషే అహ్మద్ సమీర్ ఇబ్రాహిం ప్రోగ్రామ్ ఫద్దా మీ హుషాడి అల్కొండ్ చుక్కయ్యా ముస్తమి మిహా లబతి అఖున్న అఖ్తున్న ఉఫావరికమా పాచోరికమంగ్ ఇది వస్సలాం అలైకుం.

0: గడిం ఫతిహ్ హతరు గడి 30 నిమిషం మీ దివిరాజ్ చేగాడు.
1: హిదాయతుగ మగుదాయతు.